నమస్తం కృపాలే నమస్తంగా పేకే నమస్తంగా లేకే నమస్తంగా కంజే నమస్తంగా పంజే నమస్తంగా కర్మం నమస్తంగా ధర్మం.